0: లుక్కయ్య మారే వెడని ఊని దొక్కి వాడే మన మెమరీ లో స్కీల
1: మెమరీ లో కాదు డాక్టర్ యాదు సున్నది
2: త్యాగన్
3: Even in driving, Shamit and Charu.

మా మీలంగట గాయనర్ తోరగాత్తే వికసిత హసరలి ముకులిత వెనుకట బలాయినాసై అనురాధపురే వెసెన రియాన్సి నిహాల్ రియాన్సి విసిన్ రచిత మేమ గీతే సంగీత వత్కలే రోహణ వీర్ సింహన్ విసిన్ ఇతిం పెమ్మవత్తున్గే హితామ విహిలు తహలు కథావ సమారలాడు బొరుడు తరహా వెనో ఇతిం ఆ పహు యాలు వెనో ఇతిం మే గీతే అపి రసేదిను

మా మీలంగట గాయనటి తోరగాత్తె బొమ్మపూరు ప్రేమగీయ శాంతకుమార వితానగీ కియన మాధ్యవేది ఆనంద్ విసిన్ రచనా కరుపు ఏం గీతే సంగీత వత్కలే రోహణ వీరసింహన్ ఎత్తెమ్మ దహసక్ బలాపొరొత్తు తియాగన్ వివాహ ఉను ఆయ బొహోమ ఇక్మనిన్ వెన్ వెనవా సమహార ఆయ వివాహ వెన్నట ప్రార్థనా కరగిన ఇన వివాహ వెన్న బెరి వెనవా మే ఎత్తెమ్మ కియనవా నన్ బొహోమ ఆదరేన్ మే వివాహ దివ్యత పత్ వెలా బొహోమ దుఖేన్ హరిలా వెన్ వెలా యాన యువలక్ గెన కియవెన గీతయ ఆయు బోవన్ పెంబరానని ఒబట శుభ దవసక్ మే గీతే దెన్ అపి అహము.